వేద పురనాయక ధర్మపత్ని సత్యాయుధం నిజకృతాయ గుహాయ దాత్రి శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.

ఆషాఢమాసి కృతపాలిన దిశుతిస్వం తత్పూర్వ పల్గు సుధి నే కృపయా ప్రభూనా యక్తాసి శక్తిన

శరణం ప్రపద్యే శంఖచక్ర జలజాతిక దివ్య చింతైః సంచింతితో సకల సిద్ధికరణరాణాం ఖ్యాతో చ దేవతరు నాశక దాన దత్తో శ్రీకృష్ణ మారి చరణం శరణం ప్రపద్యే.